பார்ப்பனும் நம்ம எல்லு நம்ம ஆயிச்சிருந்தாண்டா நம்ம மனசுக்கு மூடலவும் நம்ம எதிர பத்திச்சிருந்தாண்டா கோப்ப பார்ப்புல சகஜாத்தே மூக்குக்கு பல்லு மாறுது வைப்பாரு அப்பக நமலாக்குள்ள மூக்குக்கு பல்லு மாறுது வைப்போம் அஞ்சின ஜாயமான தீவண்ணாய வளராமே யாதவரி வல்லாரி வைக்கலாமந்தலக்கு பண்புட அச்சிலேன் లోకమాత బాయిక మత్తలేక పనులు దిత్తుంది యాదవ సామ్రాజ్యం స్థాపన మల్పునగా మూక అంతరవాది యాదవరు దాదండు తోచాదు కొరునకులు ఈ ప్రపంచడు కృష్ణ బలరామే మగధ సామ్రాజ్యద మగధ పదినోజ శక్తి దండిగా తొందు బత్తి సోత ప్రామాణికవాదు ఉత్తరుడు పదినోజ శక్తిలో నమ్మను గిడత్తి అన్న ఒంజి నెనపు దీవనుడు పదినాదిన శక్తి గడపడించిన సందర్భుడు గోమంతక పర్వత ఆ కళ్ళకి ఆయన చెక్కిళ్ళు ఊర్లు పతొందిత్తే అప్పగ కృష్ణ పన్నంచిన పాతెర అన్నా ఇప్పటి సైపున దినబై చేయగే ఉడాయి కెరోర్చి పెట్టి ఇంతెత్తాను ఇచ్చిన ఏ పని అప్పుడించిన మా కథ అదే ఆమె ఆత్మడి భర్త గోమంతక పర్వతకు అన్న గోమంతక పర్వతమే అలెగ్గాయనతుడే అల్పార్థ లాగే హడాలకి లాగి నంచిన సందర్భుడు కుశస్థని పనుకు నంచిన దీప ఆ ద్వీపమిత్తుల కదుపత్తిని యాదవర్ల వంశము భద్ర పునాది ఆవడు పంపుడైన ఉద్దేశం అది వందు వంజి సామిన వాకిలిప్పు నంచిన వంజి పురాణ నిర్మాణం అంతా ఆ వంజి సామిన ద్వారలు ఎత్తిన కారణదాదే ద్వారకే పలుపునిచ్చిన పురాణ నిర్మాణం అంతా ద్వారక గురికారాది జగత్తు లెప్పు నుంచిన దేవేంద్ర లెప్పేది కృష్ణను ఏతాండల ఊరుగార స్వాండల అప్పేకమెక్కేనే ఏత వల్ల దేవరాండల ఎంకమెక్కేనే ఆవడి యదు వంశద ఉద్ధార గోస్కరమాది రట్టు అన్నమెక్కినట్లు ఏత్తు పుణవందులు లేని పలుపులేకే ద్వారకా నగరడు రత్న ఖచ్చిత వాయినంచిన ఈ పీతడుకు నంచిన బలరామేనే సాక్షి ఏ పొందలకైనా సభ మాతెర్ల సేరితేది అండ

0: ఉంటామే.
1: పుణ్యాత్మ ఓ ఈ మాతెరెల్లా కాపునై మాతెర్న భక్తికి ఒలివునై అత్త ఏం కొంచెం ఉపకారం మంత్ర
0: ఈరేగ వంజి ఉపకార ఈర్న ఇళ్ళలు గొడవ జోకులేక బోడాపురని చెత్తన వనస తెనసకి బోడుందంట. అత్తను నన్న ఈరేగ తుత్తై తెచ్చిందంట, తుత్తైతే బోడుందంట. అత్తండ ఇళ్ళ విత్తలు ఇచ్చి పడిందంట, ఇళ్ళు విత్తలకు బోడాపురం చెత్తన వ్యవస్థ బోడుందంట. ఎన్న అరంతడికి పోయిందండి ఈరేగ బోడు బోడాపురం తిక్కుంది.
1: బ్రాణ్యరు ఏ పొల అక్కల స్వార్థకు ఇళ్ళకేనేరు
0: ఓహో
1: ఒరి బ్రాణ్య బుక్కోరేడు ఉపకార కేన్ పెన్నండ అవు బుక్కోరేగు ఎడ్డెప్పుకి హొరతు ఆయన స్వార్థగత్తు అంచాదు యాండిండ దింజ పాతెరుజి నిన్ననే నంబుదు ఎల్లేరు దించి నిన్ననే భజనే మల్తొండిత్తున వంజి పొన్ను బాలే దాసెను నడపోడు.
0: వంజి పొన్ను బాలే ఎననే భజనే మల్తుంది ఎననే సుగితుందుళ్ళల ఏరుతు గొత్తాయి చెత్తి
1: ఈ ప్రాయుడు ఎంకందుపురె దాయి
0: ఓ
1: ఆ పొన్ను నిక్కుందే వంజి మోకేద ఓలేని కడపుడదాలి.
0: ఎననే పొన్ను మోకే మల్తుందుళ్ళల ఎంకుందే ఓలే బరితడే మీరు బత్తి నలుతుడు
1: యాన ఓ దేవరే యాన్ ఒల్పట్ బత్తి నిందే బంతు జత కుండి నా పునగొత్తుందా
0: ఓహోహోహో గడిద జాగే
1: అందన్
0: ఇత ఈర్న ఉన్నదాల గడి అభివృద్ధి మల్పుడో ఇత ఈర్న ఆ గడి ప్రదేశుడు దాద సమస్య ఉండు మనలే ఆ సమస్యకి సరి అయిన చిత్తన ఉత్తర దిక్కుండీ
1: ఆంత్రమణ కొరియా
0: ఆంత్రమణం ఇత పొన్నగా ఆయన చిత్తన సమస్య
1: ఆంత్రమణ
0: ఆంత్రమణ ఉండో
1: పోలే
0: ఆమంత్రణ బేతే ఓలే బేతే
1: ఇందు రడ్డు
0: ఓహో
1: నెట్టు మోకెద ఓలే నిక్కుంజ అడగ ఆమంత్రణ
0: ఓహోహోహో
1: ఓలే
0: ఇని భీష్మకన మగళాయిన చెప్పిన ఏరి దాతనాడు
1: ఎన్న శిష్య మరే రుక్మిణి కొంచెం ఓలే
0: కొట్టాలి
1: పరమాత్మ కుసిట్టైన ఓళ్ళు దీయండి అంద
0: కెలవంజి సర్తి పరబేరు అంచెనే అక్కడ సొత్తును ఒల్ప దీయరందు గొత్తాపుజి ఈ రోజు రామభవనకు పోయరత్త అవులు పోల బంజికి తినుపు నని చెప్తాను అందజిడి బరికి దీతారో
1: తింజ ఖుషి అంట బుక్క తింజ బేజారన్నగా ఎన్న ఓలిప్పుడు ఎంకే వచ్చిప్పుజి
0: మస్తు ఖుషియాండ మస్తు బేనే అండదండి ఈయన ఓలిప్పుడు వన్నగా
1: ఎంకే వచ్చే పూజ అని ఓలు దీపే
0: ఆవడి తీరు కంతినని చెత్తిన ఓలె తిక్కండి ఆ ఓలేనే
1: ఇందు ఓలే నిక్కే ఎత్తవుడు పంతలు ఎంకు అని ఎల్లెడ్డి
0: బిందిగద పుర భీష్మకరాయన మగళి అంచెత్తిన రుక్మిణి పనుపునాలు రుక్మణ తంగడి ఎంకు వాలె బరతలు బాలప్రాయుర్దే ఎనను కొండాటోడు మోకెమల్తుందు ఎననే కండని ఇందు సుగితొందుళ్ళాలిందు పనుందుళ్ళరి అప్పండి ఆలు కడపుడుదు కొరనని చెత్తన ఓలే ఆ ఓలేనే అని తెతునుడు ఆ ఓలేని ఓదుడు పంపునని చెత్తన అంగత్ తీరిన యాను ఓదినట్టే ఇరేగుం తెరబంగా
1: పొన్ను బాలే పాపాలు ఎంచిన బరెత్తాలు అనిపించలేదు ఓడైన భారీ ముఖ్య
0: ఇది దాల పొడిగా మల్పొడిచి ఆ ఓలేదే ఒక్కనే యాను ఓదువే ఓతిగా మలుతుందా ఈ ముక్క ఓలెడాలి ఎంచిన భరితలు ఐక తక్క నడుపు ఉంచు నీ కుల్లెమని ఆ కుల్లవుడన మిత్తు కుల్లవును ఊపలెక్క ఆవడే

ద్వారక నగరుడు రక్త ఖచ్చితవాయినంచున ఈ పీతడుకు వచ్చిన బలరామేనే సాక్షి. ఏ పొందలకెన

0: பாட்டை பைத்தினாய் ஸ்கந்தா ஷிவ் சிம்ஹா மாத்தபலே முட்டு மேலே அப்பே பாசே மொழிப்பேனே
1: నిర్దేశనం అల్తిప్పునంచిన జిష్ణు ఎస్ మెనన్ అంచనే సిద్ధార్థ్ శెట్టి ఒంది ఎడ్డ కజ్జను మల్దిరు కరావళిద ప్రాకృతిక వికోప సేర్లకనే గంభీర విచారణ సినిమాడు ప్రస్తాపన మల్తిదిరు కెలవంజేక న్యాయ ఒదగిసావున ప్రయత్నాల ఆతండు యశోదే దేవకి కోటి చెన్నయ్య అత్యాయనించిన మూఢనంబికే కోము సౌహార్ద కర్మ రిటర్న్స్ సేర్లకనే ಒಂಜಾತ ತೀಮ್ಸಿನ ದಿವೊಂದು ಕಜ್ಜದ ಕತೆನು ಮುಡೆತ್ತಿರು ಕುಡ್ಲನು ಒಂಜಿ ನಿಜವಾಯಿನಂಚಿನ ರೀತಿದು ತೂಪಾಯಿನೇಟು ಈ ಸಿನಿಮಾದ ಪ್ಲಸ್ ಪಾಯಿಂಟ್ ಉಂಡು.